0: దండపాణి
1: శరణ
0: నాగవేణి
2: నమస్తే సార్.
3: ఈ లైఫ్ ఒందు సినిమా గురు
2: కాలేజ్ నిందలే సినేశ్వరు
0: దమయంతి

ఇంగ్లీష్ అజ్జి నాను ఉందిరా తాత్యారా ఇంగ్లీష్ రాత్రి అయితే అజ్జి రాత్రి అలా నడి హంగా ఏదో తిరుగు ఏ చందో

0: ఈ కత్తుదీరు లక్షాదీరు మధ్యని కాస్తి
1: ಬರೀ ಬಂಗಾರ ಇನ್ನು ಹೇಳಿರೋದಾಯ್ತು ಅಂತ ಅನಿಸ್ತದೆ.